నన బర్పి కాలగు మాతా కాలగుల సందున పదకులు పండ ఉరాలు బొక్క ఓ బెలె పదకులు ఆండ ఇంచిప్ప దాదాతుండు పండ ఉందెను మాత తెరియందినక్లిన సంఖ్య కడిమేత్తండు అల్పముల్ప ఏరాండల ఇత్తెరడల ఉందుపుర దాయ పన్పిన ససరల కెరవెరడ ఉండు అపగాండ ఇంచిననే ఒంజి ఓ బెలె పదకు నమ ఇత్తే కెబియాకాతే